కొడుమి నిడవెప్పగంగొల్గిల్ వే పని నోయ్ తల్నార్ వడిగట్టడిందమై சொல்லுவரே காழ்கிறையே